గుణమాయా ఎన జగత్ పోలాయ జనమ మరణ కా సహసా గుర ప్రసాదీ ఏకో జాణ చూకే మనో అందేసా హమ దీన్ మూ